అభివర్ధితం ముందగో ధనం సురారి మద్దనం సమస్త గోపాల బాల జాల చాల బాల కృష్ణ ఆశ్రం సభాహస మాయుక్త వారి హార హీర చాలు కీర్తితం విరాజితం ద్వారకా విహారమం పుజారి సూర్య లోచనం భూరి మేరు ధీరమాది కారణం సుసేవ్య గోపాల బాల జాల చూర బాల శేష భోగ సాయినం విశేష భూషణోజ్వలం ఘోషమాణ ఇంద్రిణీ విభీషణాది భూషణం సూషణా కృతాంబుధిం విభీషణాచితం పదం గోపాల బాల జాల చూర బాల కృష్ణమాశ్రయే.